0: Morning Raga is powered by LimFile. Sending money back home just got smarter, faster, and way more rewarding with LimFile.
1: ప్రతి పాటకి ఒక చిన్న కథ ఉంటుంది. ఆ కథ వెనకాల బోలెడని సంభాషణలు, సిచ్యువేషన్స్ లేక అంటే సంభాషణలు, తర్వాత అనుభూతులు, అనుభవాలు ఉంటాయి. కొన్ని తీపి అనుభూతులు ఉంటాయి, కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. ఇవన్నీ కలగలిసి మనకి తీపి గుర్తులుగా ఉండిపోతాయి. వాటిని చేదు అనుభవాల్ని మర్చిపోతామా అంటే, అందులో జరిగిన వాటిని చేదు అనుభవాన్ని మర్చిపోకూడదు. మేబీ ఆ సందర్భాల్లో, ఆ అనుభవంలో, ఆ అనుభూతిలో ఆ మనిషిని క్షమించేసి ముందుకు మూవ్ అవుతామే, కానీ మనం ఆ చేదు అనుభవాన్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మళ్ళీ ఆ అనుభవాన్ని దగ్గరికి కానీ, ఆ దెబ్బ కానీ మళ్ళీ తగలకుండా ఉండాలి. సో ఇన్ని మెమరీస్, ఇన్ని తీపి గుర్తులు చేసుకుంటూ మన జీవితాన్ని ఒక పాటలాగా, ఒక సంగీతంలాగా ముందుకు ప్రయాణిస్తూ ఉంటాం. సో మీరు వింటున్నారు అలాంటి ప్రయాణాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చేసాను. నేను మీ ఆర్జే రంజని. అండ్ ఈరోజు ఆదివారం, ఆగస్ట్ 9, 2026 సాయంత్రం 7 గంటలు ఈ పాటికే మీరు ట్యూనిన్ యాప్ లేక సిఎంఆర్ ఎఫ్ఎం యాప్ మీ స్మార్ట్ ఫోన్స్ పైన డౌన్లోడ్ చేసుకుని మమ్మల్ని వింటున్నారని అనుకుంటున్నాను. అలాగే మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఫేస్బుక్ ప్రొఫైల్, సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. కాంటెస్ట్ సెలర్స్, కమ్యూనిటీ న్యూస్, ఇంకా బోలెడంత హంగామా జరుగుతుంది ఇక్కడ కెనడా టొరంటోలో. ఏ వారం ఒక అంటే జీటీఏలో జరిగే ఈవెంట్స్ని ఒక పక్కన పెడితే, తెలుగు కమ్యూనిటీలో జరిగే ఈవెంట్స్ అయితే బోలెడు. ప్రతి వారం ఏదో ఒకటి ఉంటుంది. నిన్నే భజన్ జామింగ్ అయిపోయింది. సో అలాంటి బోల్డ్ అని కబుర్లు మీ ముందుకు తీసుకొచ్చాను. చక్కటి పాటలు, కమ్మని మాటలు మీరు వింటున్నారు టొరంటోలోని ఏకైక తెలుగు రేడియో మార్నింగ్ రాగా 101.3 FM. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్ ప్రొడ్యూస్డ్ బై మ్యాగ్నస్ టెలిమీడియా. ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఈ నెలలో బర్త్డేస్ జరుపుకుంటున్న వాళ్ళు, స్పెషల్ డేస్ చేసుకుంటున్న వాళ్ళందరికీ మా మార్నింగ్ రాగా టీం తరపున హ్యాపీ హ్యాపీ విషెస్. మరి అడ్వర్టైజింగ్కి, ప్రమోషన్స్కి మా రేడియో పైన మీరు రీచ్ అవుట్ కావాలి అనుకుంటే, మీరు మా ప్రొడ్యూసర్ విజయ్ని 416-356-8529 కాల్ చేయండి. లేదా మీరు మా ప్రోగ్రామ్స్ పైన, మా ఆర్జేస్తో మాట్లాడాలనుకున్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మా ఇన్స్టాగ్రామ్ పైన డైరెక్ట్ మెసేజ్ చేయండి, ఆర్ మా స్టూడియో కాల్ చేయొచ్చు. ఇప్పటి కూడా లైవ్ ఆన్ స్టూడియో మీరు ఏదైనా పాట లేదా ఏదైనా షేర్, ఈవెన్ 1 మినిట్, ఐ కెనాట్ గివ్ మోర్ ఎయిర్ టైమ్. సో 416-593-0055. ఈరోజు షోలో ఏమిటంటే సింప్లీ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ జరుగుతున్న విషయాల గురించి. ఎక్కువగా ఆశించకండి. సో ఐ టు మేక్ ఇట్ యువర్ సండే ఈవినింగ్ మోర్ లైవ్లీ, మండే బ్లూస్ని మర్చిపోయి హ్యాపీగా ఈ 1 అవర్, ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్లో లేదా ఎక్కడ నా వెళ్ళి వస్తున్నా కానీ, ఇలా కాఫీకి అలా బయలుదేరినా కానీ, చక్కగా ఒక కాఫీ తీసుకుని అలా డ్రైవ్ చేసుకుంటూ చల్లని గాలి వెలుస్తే, ఎందుకంటే ఇంకా సిన్ని రోజులు అనాలా లేకపోతే వద్దులే, మిమ్మల్ని అన్నీ భయపెట్టడం ఎందుకు, సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అలా వచ్చిందో లేదో వెళ్ళిపోయింది. సో దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ, మా పాటలు వింటూ, నా మాటలు వింటూ ఎంజాయ్ చేయండి ఈ గంట సేపు. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆగస్ట్ నెలకి కాస్త స్పెషాలిటీ ఉందనుకోవాలా, లేకపోతే ప్రతీ నెలలో ఏదో ఎవరిదో యాక్టర్దో ఏదో మైల్ స్టోన్ ఉంటుంది. ఈ సంవత్సరం ఆర్ ఈ నెలలో మైల్ స్టోన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇచ్చేసుకొని, తనకంటూ ఒక స్టేటస్ని, తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ని ఎన్నో ఎంజాయ్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. అందరూ రణబాలి గురించి వెయిట్ చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి గురించి కూడా మొన్నటి వరకు, ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ క్రితం వరకు ఇంటర్నెట్ అంతా, ఇన్స్టా అంతా వాళ్ళదే ఉండింది హంగామా. సో 10 ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో కంప్లీట్ చేసినందుకు విజయ్ దేవరకొండ గారికి కంగ్రాచ్యులేషన్స్. అలాగే మన కింగ్ నాగార్జున గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఈ మంత్ ఆగస్ట్లో. అలాగే నేను ఈ మధ్యలో, మా అమ్మ వచ్చారు సో సెలవులకి, ఫస్ట్ టైం కెనడాకి వచ్చారు. సో తను స్టార్ బాఫాలో అవుతుంది. సో అందులో ఈ బిగ్ బాస్ గురించి తెగ వింటున్నాను. సో ఫాలో అయ్యే వాళ్ళు కనుక ఉంటే సో బిగ్ బాస్ ఆగస్ట్ 15th అగ్ని పరీక్ష అంటూ మొదలవుతుందంట. అలాగే మూవీ రివ్యూస్ గురించి ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం. అందుకే సో ఫస్ట్ పాట గీతా గోవిందంలో నుంచి రష్మిక మందానా అండ్ విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాలో గోపి సుందర్ మ్యూజిక్ దర్శకత్వం మ్యూజిక్ డైరెక్టర్గా వహించిన ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు. సో మన మార్నింగ్ రాగా తెలుగు రేడియో మొదటి పాటని చక్కగా వినేద్దాం. చక్కని పాటలు కమ్మని మాటలు, నేను ఆర్జే రంజని.

చక్కటి పాట వినేశారా? మరి కథలు చెప్పడంలో అందరికీ కథలు చెప్పడం వచ్చు, కానీ ఆ కథ ఎంత ఆసక్తికరంగా చెప్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఏ సమయాన్ని వస్తుంది, ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. మనం ఎన్నో కథలు వింటాం. సో నేను ఈ మధ్యలో ముందు వినుంటాం, కానీ అది ఒక లీడర్షిప్ నుంచి వస్తుంటే ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అనడానికి నేను ఈ మధ్యలోనే ఆర్ జస్ట్ 2 డేస్ క్రితం మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిది ఒక స్పీచ్ విన్నాను. ఐఐటి గ్రాడ్యుయేషన్కి వెళ్ళారాయన. దాట్స్ అమేజింగ్. సో అది వినాలి. మీరు ఆల్రెడీ ఇన్స్టాలో, ఇప్పుడు ఆయన కూడా ఫ్రెండ్స్ అని ఇన్స్టాలో ఈజ్ డూయింగ్ లైవ్ వీడియోస్. వన్ థింగ్, ఎవ్రీబడి ఐ నో పర్సనల్ చాయిసెస్ ఉంటాయి, సో ఇట్స్ టోటలీ అ డిస్క్లెయిమర్. ఇది నా పర్సనల్ చాయిస్. ఐ లిటరలీ అడ్మైర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫర్ హిస్ విజ్డమ్, ద వే హీ, ఫర్ హిస్ లీడర్షిప్. నాట్ again, as a disclaimer, it's my personal choice where I admire our Prime Minister Modi. So, aina ee madhyalone, ee rendu rojula kritam IIT graduation lo ichina speech undindi, chaala baagundi. So, dan gurinchi vinalante mundu ee paata vindam. Endukante king na manam entertainment kada, koncham serious matter or something very key takeaway cheppeppudu kaasta entertainment mode loki teeskelli tarvata malli it vastanu. So, King Nagarjuna birthday ee month kaabatti ఆయనకి, ఆయనని సెలబ్రేట్ చేస్తూ ఒక మంచి పాత గీతాంజలి సినిమా నుంచి ఇళయరాజా సార్ మాస్ట్రో మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా, ఈ పాట గీతాంజలి సినిమాలోది, ఎప్పటికీ ఇప్పటికీ అది గోల్డెన్ నెంబరే అనొచ్చు. అబ్సల్యూట్లీ వండర్ఫుల్ మ్యూజిక్. సో లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ సెలబ్రేటింగ్ కింగ్ నాగార్జునస్ బర్త్డే మంత్. ఆమెని పాడవే ఫ్రమ్ గీతాంజలి. మార్నింగ్ రాక తెలుగు రేడియో, చక్కని పాటలు, కమ్మని మాటలు.

0: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సిసాగా క్రైస్లర్ మీకోసం జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
1: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
0: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.

0: సాగా.
1: మోడర్న్ అండ్ స్టైలిష్ కిచెన్ కోసం కలలు కంటున్నారా? దెన్ జస్ట్ వన్ నేమ్ టు రిమెంబర్, పిఎల్కే కస్టమ్ కిచెన్స్. వారు ఎంతో నైపుణ్యంతో మీ అభిరుచికి తగ్గట్టుగా ఒక స్టన్నింగ్ అండ్ ఫంక్షనల్ కిచెన్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. వారి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షోరూమ్ యూనిట్స్ మార్కమ్ అండ్ స్కార్బరోలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్లి విజిట్ చేయండి.
2: పిఎల్కే కస్టమ్ కిచెన్స్, క్లాసిక్, కంటెంపరీ ఆర్ అల్ట్రా మోడర్న్, దే బ్రింగ్ యువర్ విజన్ టు లైఫ్. ఫ్రీ ఎస్టిమేట్స్ అవైలబుల్. మోడర్న్ ఐడియాస్, ఫ్లాలెస్ ఫినిషింగ్. కాల్ రూబెన్ అట్ 416-419-9399. Follow them on Instagram and Facebook or visit the website for more details.
1: Dream Kitchen ante okay okka peru
2: PLK Custom Kitchens.
3: వసంతం సూపర్ మార్కెట్. డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
4: వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కమ్, 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కమ్, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
3: Inti ruchi meeku marinta cheruvaga.
5: సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే జస్ట్ టేస్ట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు పొందవచ్చు అట్ సింప్లీ సౌత్, వేర్ ఎవ్రీ డిష్ క్యారీస్ ది ఆథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్రిస్పీ దోసాస్ నుంచి ఫ్లేవర్ఫుల్ కర్రీస్, అరోమాటిక్ బిర్యానీస్ రుచి చూడండి. ఎవ్రీ బైట్ రిమైండ్స్ యూ ఆఫ్ హోమ్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్స్, వీకెండ్ క్రేవింగ్స్ అండ్ స్పెషల్ మోమెంట్స్. సో నెక్స్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ అని మైండ్ లో వస్తే రిమెంబర్ వన్ నేమ్, సింప్లీ సౌత్. టేస్ట్ ది ట్రెడిషన్, సింప్లీ South in Oshawa and Mississauga. Visit simplysouth.ca. Come hungry, leave happy.
1: అక్క, నాకొక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
6: ఓహో,
1: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడిట్ 2026 A3 కార్.
6: ఏంటి
1: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
7: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
1: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
7: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
2: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
8: యువర్ సండే డోస్ ఆఫ్ మ్యూజిక్, మార్నింగ్ రాగా, తెలుగు ఎఫ్ఎం.
9: అలా అలా అలా హాయిగా వెళ్ళిపోతున్న మీ ప్రయాణంలో వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జే రంజని అండ్ మీరు వింటున్నారు టొరంటోలోని ఏకైక తెలుగు రేడియో మార్నింగ్ రాగా 101.3 FM. చక్కని పాటలు, కమ్మని మాటలు. కమ్యూనిటీ న్యూస్ అప్డేట్స్కి వస్తే, August 15th there's a wonderful event that's happening in Niagara. Niagara Ragasagara Music for Meditation and Healing by His Holiness Dr. Sri Ganapati Satchidananda Swamiji Garche. Swarna Yatra 2026. And ఇది వచ్చేసి నయాగరాలో, ఇప్పుడు మళ్ళీ చెప్తాను, సాటర్డే August 15, 2026. డోర్స్ ఓపెన్ అట్ 5 PM, కాన్సర్ట్ స్టార్ట్స్ అట్ 7 PM. వెన్యూ వచ్చేసి ఓక్స్ గార్డెన్ థియేటర్, 5825 రివర్ రోడ్, నయాగరా ఫాల్స్, అంటేరియో, కెనడా. అండ్ మీరు టికెట్స్ కొనాలనుకున్నా, ఈ ఈవెంట్ అటెండ్ అవ్వాలనుకున్నా, www.niagararagasagara.com వెళ్ళండి. బుక్ యువర్ టికెట్స్ అండ్ అటెండ్ దిస్ వండర్ఫుల్ మెడిటేషన్, మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ హీలింగ్ సెషన్ బై హిస్ హోలీనెస్ డాక్టర్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఇదే కాకుండా కమ్యూనిటీలో ఇంకొక వండర్ఫుల్ ఈవెంట్ జరుగుతుంది. శ్రావణ మాసం 13వ తారీఖు, అంటే August 13 శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అమావాస్య పూర్తవగానే. సో తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా అందరికీ కూడా, చాలామందికి, ఇండియన్స్కి, అందులో హైందవులకి శ్రావణ మాసం చాలా ఇంపార్టెంట్. ఆ శ్రావణ మాసంలో తెలుగు వాళ్ళు ముఖ్యంగా చేసుకునేది వరలక్ష్మి వ్రతం. అయితే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో ఈ స్వర్ణయాత్ర 2026 భాగంలోనే 15th నుంచి 23rd వరకు స్వామీజీ ఇక్కడే మన కెనడాలోనే ఉంటున్నారు. మన కెనడాలోనే బోలెడు ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. దానిలో భాగంగానే వరలక్ష్మి వ్రతం, ఆయన దివ్య సాన్నిధ్యంలో ఆయన చే, ఆయన మనం అంటే స్వామీజీ సాన్నిధ్యంలో మనం వరలక్ష్మి వ్రతం జరుపుకునే ఒక సువర్ణ అవకాశం. మీరు చేయాల్సిందల్లా, మీకు డీటెయిల్స్ కావాలి అని అంటే, ఇది ఎప్పుడు జరుగుతుంది వరలక్ష్మి వ్రతం అంటే, ఇది August 21st, 2026 5 PM కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో జరుగుతుంది. దెన్ దేర్ ఆర్ వేరియస్ టైర్స్ టు రిజిస్టర్, 351 టు స్టార్ట్, అండ్ యూ కుడ్ బి అ ప్లాటినం స్పాన్సర్ అండ్ యూ కుడ్ బి అ గోల్డ్ స్పాన్సర్. లేదు, నేను పూజ ఉన్ను వరలక్ష్మీతమే చేసుకోవాలి అనుకుంటున్నానంటే, ఈ వివరాలకి మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే dattiyogacenter.ca కెనడా, దత్తయోగ సెంటర్ అన్న వెళ్ళండి, అదైనా టైప్ చేయండి, లేదంటే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని టైప్ చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిన స్వామీజీ టూర్ గురించి ఈ వివరాలన్నిటి గురించి మీకు తెలుస్తుంది. అండ్ త్వరలోనే వీ విల్ బి పోస్టింగ్ అ రీల్ యాజ్ అ కమ్యూనిటీ అప్డేట్ షేరింగ్ దిస్ అండ్ హౌ టు గో అబౌట్ దిస్. సో స్టే ట్యూన్డ్. ఇది మా తరఫు నుంచి మీన్ చేసే చిన్నపాటి కమ్యూనిటీ సర్వీస్. అండ్ ఇప్పుడు వచ్చే పాట, చక్కటి పాట ఒకటి వినేద్దాం, వచ్చాక చెప్తాను ఈ పాట గురించిన వివరాలు. మార్నింగ్ రాగా తెలుగు రేడియో వింటూనే ఉండండి, చక్కని పాటలు కమ్మని మాటలు.

0: గోపి సుందర్ మ్యూజిక్ దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట నిన్ను కోరే సినిమాలో నుంచి నాని నివేత థామస్ నటించిన ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా నానికి ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో ఒక డిఫరెంట్ జానరీ అనుకోవచ్చు. అండ్ నాని ఎంతో సెన్సిబుల్గా చాలా బాగా యాక్ట్ చేస్తారు, నేచురల్ స్టార్ నాని కాబట్టి. సో మరి అలాంటి సినిమా చేసిన నాని నుంచి వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? పారడైజ్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నాము. అబ్సల్యూట్లీ, అసలు ఏమైనా హోంవర్క్ చేశారా? నాని అయినా, మన నేచురల్ స్టార్ నాని అయినా ఎంతో సున్నితంగా, ఫ్యామిలీ మ్యాన్ లాగా, ఎంతో కెరసింగ్గా కనిపించే ఆయన అసలు విశ్వరూపం చూపించేలా ఉన్నారు. రెండు జడలు వేసుకుని, ముక్కు పుల్లలు పెట్టుకుని, బులాకీలు పెట్టుకుని, ఆ డ్యాన్స్ ఏంటి, ఆ రఫ్ లుక్ ఏంటి, అంటే చూస్తుంది ఏంటంటే ఈ మధ్యలో ఒకప్పుడు ఒక డిఫరెంట్ హోంవర్క్ చేసేవారు ఒకప్పుడు హీరోలు హీరోయిన్లు, ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు యాక్టర్స్ అసలు వాళ్ళని వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నారంటే, సమ్టైమ్స్ దే ఆర్ పుటింగ్ దెమ్ సెల్స్ ఎట్ దేర్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ రిస్క్. ఆ విషయానికి వస్తే మైసా సినిమాలో యాక్షన్ సీన్లో హిప్ ఇంజూరీతో ప్రాబబ్లీ ఫ్యూ వీక్స్ రష్మిక మందన హ్యాస్ టు టేక్ రెస్ట్. సో అంతగా ఇచ్చేస్తున్నారు. ఇక మరి మూవీ రిలీజెస్ గురించి చెప్పాలి అనంటే, ఓ మై గాడ్, పాన్ ఇండియా యష్ మూవీ వస్తుంది. గీతు మోహన్ దాస్ ట్రైలర్ జస్ట్ 2 డేస్ క్రితం రిలీజ్ చేశారు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి. నేనైతే ఐ నో ఇట్ సేస్ అ ఫెయిరీ టేల్ ఆఫ్ గ్రోనప్స్ అండ్ ఇట్ ద మూవీ ఇస్ సెట్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ 1940 మధ్యలో గోవాలో ఒక డ్రగ్ డీలర్ పైన, మొత్తం మాఫియా పైన ఉంది మూవీ. ఐ డోంట్ వాంట్ బి అ స్పాయిలర్ బట్ దెన్ ఒక్కొక్క హీరో నిన్న ట్రైలర్లో చూపించిన దానికి అసలు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ గోయింగ్ టు బి గీతు మోహన్ దాస్. అంటే ఆల్రెడీ ఆర్జీవి గారు ట్వీట్ చేశారు ఫస్ట్ టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. సో ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ సంథింగ్ టు వాచ్. ఆ విషయానికి వస్తే అలా పారడైజ్ ఉంది, తర్వాత దెర్ ఆర్ సో మెనీ మూవీస్ లైన్డ్ అప్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. జీడీ నాయుడు బయోగ్రఫికల్ డ్రామా, మాధవన్ అండ్ ప్రియమణి ఉన్నారు, కొరియన్ కనకరాజు, వరుణ్ తేజ్ అండ్ ఇట్స్ డైరెక్టెడ్ బై మిర్లపాక గాంధీ, కేజీ క్యూ అంట దీక్షిత్ చెట్టి. ఇకపోతే వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఏంటి అంటే, లేట్ ఆగస్ట్లో ఇరుముడి వస్తుంది, అలాగే తెల్ల కాగితం అంట. ఐ డోంట్ నో, ఐ హావెంట్ హర్డ్ అబౌట్ ఇట్, జస్ట్ ఐమ్ ఈ పేర్లు వస్తున్నాయి. కానీ ఇవన్నిట్లో ఓటీటీలో ఒక సినిమా నిన్న వాచ్ చేశాను, దీవానా సినిమా. సూపర్ ఉంది అబ్బా మూవీ, సో వాచ్ చేయండి. ఇట్స్ అ నైస్ టు వాచ్ మూవీ అండ్ ఎ గుడ్ కీ టేక్ అవే. సో లెట్స్ టేక్ అ కమర్షియల్ బ్రేక్. మళ్ళీ బోల్డని కబుర్లతో వచ్చేస్తాను మార్నింగ్ రాగా. తెలుగు రేడియో చక్కని పాటలు కమ్మని మాటలు. దిస్ ఇస్ ది వాయిస్ ఆఫ్ ఆర్జే రంజని.
1: Craving something sweet and real? Sugar Maze has you covered. 100% vegetarian cakes made fresh in store every day and topped perfectly to your choice. From elegant wedding cakes to birthday wow factors and special celebrations, Baker Shriwani brings over 7 years of artistry to every creation. Visit Sugar Maze at 30 St. Thomas Street near Winchester and Anderson, Whitby. Call 647-482-9662. Sugar Maze, where every cake tells a story.
2: అక్క, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
3: ఓహో,
2: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
3: ఏంటి
2: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
4: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
2: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
4: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
5: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
6: పండగ ఏదైనా, పూజ ఎప్పుడైనా, మీ ఇంటి పూజ అవసరాలకి కావాల్సిన పూజా సామాన్లు ఇప్పుడు ఒకే చోట,
7: శ్రీ గాయత్రి పూజా స్టోర్.
6: ఫ్రెష్ ఫ్లవర్స్, సేక్రెడ్ లీవ్స్, మట్టి గణపతి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్, అలాగే మల్లె పువ్వు, జాజి, కనకాంబరం, కమలపాకులు, పూజా కోకోనట్స్ మొదలగు అన్ని పూజా వస్తువు దొరికే చోటు శ్రీ గాయత్రి పూజా స్టోర్.
8: తరాలు మారినా సంప్రదాయం నిలవాలి, ఆ వెలుగును నిలబెట్టే పేరు శ్రీ గాయత్రి ఇంపోర్ట్స్.
9: కన్వీనియంట్లీ లొకేటెడ్ at 360 King Street West, Oshawa, adjacent to SV Temple of Durham, 416-786-3239.
0: మీ ఉద్యోగం వల్ల మీరు గంటల కొద్దీ నిలబడి పనిచేస్తున్నారా? వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక ఆందోళన అవసరం లేదు. మిల్టన్ లోని రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తోంది. రైట్ గేట్ ఆర్థోటిక్స్ స్పెషలైజెస్ ఇన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కస్టమ్ ఆర్థోటిక్స్ డిజైన్ యూనిక్లీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ బై ఎక్స్పీరియన్స్డ్ కెనేడియన్ సర్టిఫైడ్ పెడార్థిస్ట్. బయోమెకానికల్ ఇవాల్యుయేషన్స్, గేట్ అనాలిసిస్, నీ అండ్ యాంకిల్ బ్రేసింగ్, కంప్రెషన్ సాక్స్. 10 సంవత్సరాల అనుభవంతో రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ ప్రతి అడుగులో సౌకర్యం.
3: Call 905-876-1095 or visit www.rightgate.com.
10: Right Gate Orthotics. RITEGAIT. Every step with comfort.
11: ఏ ఏంటి చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు?
12: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
11: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత.
12: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
13: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ is number 1 jewelry shop near Markham and Steeles, 6055 Steeles Avenue, Unit C 102, Scarborough, 647-947-2864.
14: Your radio, your rhythm. Morning Raga 101.3 FM.
0: మార్నింగ్ రాగా తెలుగు రేడియో, చక్కని పాటలు, కమ్మని మాటలు. నేను మీ ఆర్జే రంజని. ఈ పాటికి సగం సాయంత్రం అయిపోయిందంటారా? 7:32 మా మార్నింగ్ రాగా స్టేషన్ క్లాక్ చెప్తోంది. ఇక మూవీ రిలీజెస్ గురించి అని చెప్దాం అనుకున్నాను కదా, మూవీ రిలీజెస్ గురించి చెప్పేశాను నేను, అంతగా చెప్పే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. మీకు ఒకవేళ స్టార్టింగ్లో ట్యూన్ అయి ఉంటే కనుక, మీకు చెప్పాను కదా మా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2 రోజుల క్రితం ఐఐటి గ్రాడ్యుయేషన్ సెరిమనీలో హీ స్పోక్ అండ్ దట్స్ సో బ్యూటిఫుల్. ఆయన ఏమన్నారంటే, మీ టిల్ ద టైమ్ యు ఆర్ ఇన్ క్యాంపస్ ఆర్ మీరు చదువుతుందంతా కూడా, మీరు చదువుకుంది గ్రాడ్యుయేట్ చేస్తుందంటా, ఇది ఎవ్రీథింగ్ ఇన్ ద సిలబస్. యూ హ్యావ్ ఇన్స్ట్రక్టర్స్, మెంటర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ టు హెల్ప్ అండ్ లెట్ యూ నో వాట్ విల్ కమ్ అండ్ యూ నో ద క్వశ్చన్స్. కానీ యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు రియల్ లైఫ్. స్టూడెంట్ లైఫ్ అయిపోయింది, నా యూ గోయిన్ టు స్టెప్ ఇన్ టు రియల్ లైఫ్ అండ్ జీవితం ఎప్పుడు అవుట్ ఆఫ్ సిలబసే. దెర్ ఇస్ నో సిలబస్, ఇట్స్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ సిలబస్. లైఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఆయన ఒక మంచి విషయం ఇంకో చెప్పారు. ఏంటంటే జీవిత సత్యం ఏమిటి అంటే, దెర్ ఆర్ నో క్వశ్చన్స్, యూ డోంట్ ఈవెన్ నో క్వశ్చన్స్, యూ ఆల్సో హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద క్వశ్చన్స్. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ పేపర్, దెర్ ఇస్ నో సిలబస్ అండ్ యూ డోంట్ నో ద క్వశ్చన్స్. సో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద క్వశ్చన్స్, యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ యువర్ లైఫ్ అండ్ దిస్ ఇస్ హౌ యూ నావిగేట్ అని చెప్పేసి ఆయన అన్నారు. దట్స్ వెరీ ట్రూ, జీవిత సత్యం చెప్పారు. ఎప్పుడో అవుట్ ఆఫ్ సిలబస్ ఏ జర్నీ, ఎటు వెళ్తుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు. చాలా జ్ఞానం ఇచ్చేసాను నేను కాదు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారు, బట్ ఆయన జీవిత సత్యం చెప్పారు. సో ఇలాంటివి వింటూ ఉండండి. మరి ఇప్పుడు ఒక మార్నింగ్ రాగా క్లాక్ టైంలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ టైం వచ్చేసింది. ఒక మంచి పాటకి వెళ్ళిపోదాము. అలవైకుంఠపురంలో సిద్ శ్రీరామ్. ఏంటో ఈరోజు పాటలన్నీ సిద్ శ్రీరామ్వే ఉన్నాయి. నేను మెలడీ పిక్ చేసుకున్నాను ఈరోజు, కాస్త పన్ను నొప్పి వల్ల, దంతనొప్పి వల్ల, అదే. సో దానివల్ల కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను, బట్ నేను మాట్లాడేంత మాట్లాడట్లేదు కాబట్టి కొన్ని మెలడీ సాంగ్స్ నా పన్ను పైన కూడా, నా మనసు పైన కూడా అలా నాకు నా నొప్పిని మర్చిపోయేటట్టు చేస్తాయని. నేను కూడా మెలడీ సాంగ్స్ నా కోసం మీరు కూడా వినయండి. సో సామజ వరగమన్న ఈ పాట, అలవైకుంఠపురంలో సిద్ శ్రీరామ్ పాడిన పాట, తమన్ మ్యూజిక్ అందించారు. లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ మార్నింగ్ రాగా తెలుగు రేడియో.

ఓం భీమ్ బుష్ సినిమా పేరండి బాబు. శ్రీ విష్ణు నటించిన ఈ సినిమాలో ఈ పాట, అంటే విజువల్గా చూస్తే మీరు కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఈ పాటని కనుక అలా చూస్తే కనెక్ట్ అవ్వకపోవడము అని అంటే వెరీ డిఫరెంట్ థీమ్తో, జానర్తో, స్టోరీ లైన్తో చేశారు శ్రీ విష్ణు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ పాట అండ్ అరిజిత్ సింగ్ ఈ పాట పాడారు. అండ్ ఈ పాటలో హీ ట్రై టు బ్రింగ్ ఇన్ అ డిఫరెంట్ థింగ్. వెరీ ఈ హీరోయిన్ షీజ్ అ క్వీర్ అన్నమాట. పూర్వజన్మ సంబంధం, ఆమె ఒక గోస్ట్ లాగా మిగిలిపోతుంది. శ్రీ విష్ణుని ఆ రాజుగా, ఆ జన్మలో రాజుగా తను ప్రేమిస్తుంది అనమాట. షీ వెయిట్స్ ఫర్ హిమ్ ఆర్ హీ వెయిట్స్ హీ ఆర్ షీ. సో ఈ స్టోరీ లైన్తో వచ్చిన ఈ పాట చూడటానికి ఒక భూతం పాడుతున్నట్టు, భూతం అంటే ఒక గోస్ట్ కనిపిస్తుంది ఈ పాటలో, కానీ చాలా చాలా చాలా బాగుంటుంది పాట మీనింగ్. సో హోప్ యు హవ్ ఎంజాయ్డ్ అండ్ లెట్స్ టేక్ అ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. కీప్ లిసనింగ్ టు వన్ అండ్ ఓన్లీ తెలుగు రేడియో. ఓకే, దానికన్నా ముందు, ఓకే ముందు ఓ కమర్షియల్ బ్రేక్ కాదు, ఫస్ట్ మనం మ్యూజిక్ వితౌట్ బార్డర్స్ వేసుకోక చాలా రోజులు అయిపోయిందేమో. అంటే పర్సనలీ నేను ఇప్పటికి చేస్తున్న ఈ పాస్ట్ 2 or 3 షోస్లో ఇంతవరకు మనం మ్యూజిక్ వితౌట్ బార్డర్స్ వేసుకోలేదు. సో లెట్స్ లిసన్ ఈరోజు మ్యూజిక్ వితౌట్ బార్డర్స్ ఎక్కడికి వెళ్తున్నాము. సంగీతానికి భాష ఉండొచ్చేమో, కానీ భావానికి భాష అవసరమే లేదు. ఈరోజు మన మ్యూజిక్ వితౌట్ బార్డర్స్ ప్రయాణం కేరళ వైపు. 2015లో వచ్చిన ఈ మలయాళం కల్ట్ క్లాసిక్ ప్రేమం నుంచి అద్భుతమైన మెలడీ మలరే. జార్జ్ అయితే ఈ సినిమా స్టోరీ లైన్ చిన్నగా అలా క్రిస్ప్గా చెప్పేస్తాను. జార్జ్ జీవితంలో నివిన్ పాలీ నటించారు. సో అండ్ మన సాయి పల్లవి గారు హీరోయిన్. జార్జ్ జీవితంలో 3 దశల్లో ప్రేమని ఎంతో సహజంగా చూపించిన ఈ సినిమాలో సాయి పల్లవి పోషించిన మలర్ పాత్రతో అతని ప్రేమ కథ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. రాజేష్ మురిగేషన్ సంగీతం, విజయ్ యేసుదాస్ గాత్రం, శబరీష్ శర్మ సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోసాయనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాట రాసిన శబరీష్ వర్మ ఈ సినిమాలో జార్జ్ స్నేహితుడు శంభు పాత్రలో కూడా నటించారు. మలయాళం అర్థం కాకపోయినా పర్వాలేదు, మనసును తాకే మెలడీకి అనువాదం అవసరం లేదు. ఇదిగో మ్యూజిక్ వితౌట్ బార్డర్స్లో మన ఈరోజు మెలడీ మలరే.

0: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
1: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
0: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
1: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు, లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సిసాగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
2: ఏయ్, ఏంటి చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు?
3: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
2: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత. మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ప్రతి గ్రామ్ పైన $2 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
3: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
4: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్.

0: GTA's number one jewelry shop near Markham and Steeles, 6055 Steeles Avenue, Unit C102, Scarborough, 647-947-2864.
1: Looking for the best dental care in Oshawa? Visit Chandy Clear Smile Dental. Convenient location to patu, parking problems lekunda, mee daggari location to. Dr. Sajan and Dr. Ramya Netrutvamlo, Athyadunikamaina, cutting edge technology to patu, prati treatment lo, personalized care, comfort, precision, and a stress free experience nipondandi. From root canals to Invisalign and even same day emergency appointments, everything you need is right here, all under one roof. Major treatments by Varu Ichche 0% in interest financing gurinchi adagadam marchipokandi. Call Clear Smile Dental today at 905-448-2500. That's 905-448-2500. Clear Smile Dental. Your smile, our priority.
2: Your Sunday dose of music, Morning Raga, Telugu FM.
3: మాటలు కమ్మని మాటలు మార్నింగ్ రాగా తెలుగు రేడియో, నేను మీ ఆచే రంజని. సాయంత్రానికి ఆల్మోస్ట్ ఇంకా అయిపోవడానికి వచ్చింది. అయితే నాకు ఒక ఎక్సైటింగ్ థింగ్, ఎక్సైటింగ్ నా పర్సనల్ థింగ్, ఓకే, ఐ వాంట్ టు షేర్ ఇట్. సో మీరు ఎప్పుడైనా మీ చిన్ననాటి ఫ్రెండ్స్ని ఎప్పుడో ఏళ్ళు తరతరాలు తరతరాలు అంటే 30 సంవత్సరాలు గడిచిపోయాక కలిసారా? సో దిస్ ఇస్ గోయింగ్ టు బి సమ్ వండర్ఫుల్ ఈవినింగ్ ఫర్ మీ టుడే. నా పర్సనల్ ఎక్సైట్మెంట్ షేర్ చేసుకుంటున్నాను నేను. నేను ఎందుకు కథతో మొదలుపెట్టానంటే, మనకి కొన్ని అనుభవాలు, కథలు కొన్ని గుర్తొస్తుంటే నాకు ఈరోజు అలాంటి ఎక్సైట్మెంటే బిల్డ్ అవుతుంది. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత ఐఎమ్ గోన్ టు మీట్ మై హై స్కూల్ ఫ్రెండ్ హూ ఇస్ విజిటింగ్ మీ హియర్ ఇన్ టొరంటో ఫ్రమ్ యుఎస్. వాళ్ళ ఫ్యామిలీతో డ్రైవ్ చేసుకుని యుఎస్ షికాగో నుంచి వచ్చారు. అండ్ ఐ నో హర్ ఇన్ మై హై స్కూల్, 6th 7th కాకపోయినా 8th నుంచి టుగెదర్ వీవర్ ఇన్ ద సేమ్ క్లాస్. అండ్ దెన్ మేము వెళ్ళే బస్ రూట్ కూడా స్కూల్ బస్సులు లేవమ్మా, అంత ప్రివిలేజ్ లేదు. సో సిటీ బస్సుల్లోనే వెళ్ళేవాళ్ళం. సో బేసికలీ నాకు నా ప్రయాణం ఒక గంట ప్రయాణం అనమాట. సిటీ బస్ కరెక్ట్గా 3:08 ఆ బస్ స్టాప్కి వెళ్ళిపోవాలి. ఆ బస్ స్టాప్ మా స్కూల్ నుంచి 10 నిమిషాల దూరం. నేను చాలా సన్నగా అస్థిపంజరంలా ఉండేదాన్ని. సో 3:00కి స్కూల్ అయిపోయింది. నేను మిషనరీ స్కూల్లో చదువుకున్నాను, ఖచ్చితంగా ప్రేయర్ చెప్పాలి. ప్రేయర్కి ముందు అయితే బ్యాగ్ అంతా సర్దుకుని సన్నగా బక్క పీచ్లా ఉండేదాన్ని. సో ముందు బెంచ్లో కూర్చునేదాన్ని. లాస్ట్ పీరియడ్ కనుక మా సోషల్ టీచర్ మిస్సెస్ బాలజయ గోపాల్, ఆవిడ ఉన్నారో లేదో తెలియదు కానీ మా గురుగారు జాగ్రఫీ టీచర్ అంటే దడ. సో ఆవిడ ఉన్నారంటే ఇంకా మనం బ్యాగ్ వెనక్కి వేసుకోలేదు. అదే వేరే టీచర్ ఉంటే బ్యాగ్ వెనక్కి చేతులు పట్టుకుని బ్యాగ్ రెడీగా చేతుల్లో ఉండేదన్నమాట. ఎందుకంటే 2nd ఫ్లోర్ నుంచి కిందికి దిగాలి, చాలా రద్దీగా ఉండేది. హైదరాబాద్లో ఉన్నవాళ్ళైతే ఆబిట్స్, చర్మాస్ ఆ టైంలో బోలెడ్ అని ఆల్మోస్ట్ ఒక 5-2 స్కూల్స్ ఆ ఏరియాలో ఉంటాయి. బస్సు దొరకదు, బస్సు మిస్ అయిందంటే ఇంక కాలి నడకే 2 కాళ్ళ బస్సే. అదేనండి, అంటే ఒక స్టాప్ దగ్గర దిగి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు నడవాలి. సో ఇదంతా గోల్ ఏంటని 3:08కి బస్సుకి వెళ్ళాలి అని అంటే 8th క్లాస్ నుంచి తను నాకు ఫ్రెండ్ జ్యోత్స్న తన పేరు. సో ఈరోజు తనని కలవబోతున్నాను ఆఫ్టర్ ద షో. ఆఫ్టర్ 30 ఇయర్స్ ఐమ్ గోన్ సీ హర్. సో నాతో పాటు 8th క్లాస్లో తను కూడా మేము వెళ్ళే మా ఇంటికి వెళ్ళే అదే స్టాప్లో ఇంకో స్టాప్లో ఒక 5-6 స్టాప్లు వెనక్కి తన బస్సు కూడా అక్కడే ఆగేదన్నమాట. సో తను నాతో పాటు 8th క్లాస్లో చాలా అంటే మనం ఓ రయ్యమని ఉరికేవాళ్ళము, పరిగెట్టేదాన్ని నేను. సో తను మెల్లిమెల్లిగా నచ్చేదాన్ని. 10th క్లాస్ వచ్చేసరికి ఐ రిమెంబర్ తను అన్నది, నన్ను పీటీ ఉషా చేసేసావు. సో ఎలా అంటే చాలా నారో లేన్స్ ఉంటాయి ఆబిట్స్ చర్మస్లో. సో యూ హ్యావ్ టు నావిగేట్, మేక్ షూర్ యూ హ్యావ్ టు బీ బై 3:08 అట్ ద బస్ స్టాప్ టు గెట్ ద డైరెక్ట్ బస్ టు మై ప్లేస్, మై డెస్టినేషన్. సో ఐ వాజ్, నేను ఇవన్నీ గుర్తు చేసుకున్నాను. అండ్ ఈరోజు కూడా నేను అన్నాను అనమాట, నా రేడియో షో ఉంది, రేడియో షో అయ్యాక మనం డిన్నర్కి కలుద్దాము అంటే తెలుగు రేడియో షో చేస్తున్నామంటే అని చెప్పి ఆ రోజు గుర్తు చేసింది. ఎందుకంటే మా స్కూల్లో మాకు 8th నుంచి 10th వరకు నేను ICSE బోర్డులో చదివాను. సో మాకు ఒక కర్పూర ద్వీప యాత్ర అని నాన్ డీటెయిల్ ఉండింది 3 ఇయర్స్, 8th, 9th, 10th. సో మా తెలుగు టీచర్ మిస్సెస్ జెనీ, ఐ విల్ నెవర్ ఫర్గెట్, ఈరోజు ఈ తెలుగు మీ ముందు ఈ కాస్త తెలుగు నేను మాట్లాడగలుగుతున్నానంటే మా గురువుల వల్లే అని చెప్పొచ్చు. మిస్సెస్ సువర్చల అండ్ మిస్సెస్ జెనీ, అండ్ మిస్సెస్ జెనీ మా తెలుగు టీచర్ అనమాట. సో ఆవిడేం చేసేవారంటే ఈ పుస్తకాన్ని నాకు పిలిచి, నేను చాలా పొట్టిగా ఉండేది, ఏ పొట్టిదాన్ని ఇట్రా అని చెప్పేసి నన్ను పిలిచి ఇక ఇది చదువు అని చెప్పి నేను చదివేదాన్ని పుస్తకాన్ని ఆవిడే ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. కర్పూర ద్వీప యాత్ర. సో దిస్ ఇస్ మై మెమరీ, మై స్టోరీ. అండ్ ఒక పాట గుర్తొస్తే ఒక కథ గుర్తొస్తుంది, కథ గుర్తొస్తే సంభాషణలు గుర్తొస్తాయి, సంభాషణలు గుర్తొస్తే తీపి అనుభవాలు గుర్తొస్తాయి, చేదు గుర్తులు గుర్తొస్తాయి. నాకు మాత్రం ఈరోజు ఇలా మా ఫ్రెండ్ని మా ఫ్రెండ్ గొంతు వినగానే ఇవన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. 30 ఇయర్స్ ఎలా ఉండబోతున్నా, మొహాలు ఎలా ఉండబోతున్నాయో అని ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హర్. సో ఆ నోట్లో 7:56 అవుతుంది మన మార్నింగ్ రాగా స్టేషన్ క్లాక్. ఇక మీకు గుడ్ బై బై బై సీ యూ టాటా చెప్పే టైం వచ్చేసింది. అండ్ ఈరోజు చివరి పాట మిమ్మల్ని ఖచ్చితంగా చక్కటి మెలడీలో వదిలి వెళ్తాను. అండ్ మీ మండే బ్లూస్ దీంతో మీరు మర్చిపోవాలని నేను అనుకుంటున్నాను. జెర్సీ సినిమాల నుంచి అనిరుద్ధ్ రవిచందర్ పాడిన ఈ పాట ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఆఫ్ నాని అండ్ ఎ వెరీ ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ. ఈ మూవీ నాని నాచురల్ స్టార్ అనడానికి ఏమాత్రం కూడా నేను ఇది కాను. ఐ వాచ్ ఇట్ అగైన్. సో మీరు కూడా వాచ్ చేయాలనుకుంటే ఇట్స్ ఎ నైస్ టు వాచ్ మూవీ. ఒక హౌ అ ఫాదర్స్ హార్ట్ బీట్స్ ఫర్ ద చైల్డ్, ఫర్ హిస్ చైల్డ్ అనేది చాలా బాగా క్యాప్చర్ చేసిన ఈ జెర్సీ మూవీని వాచ్ చేయండి. అండ్ ఈ పాటతో మీకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ, సైనింగ్ ఆఫ్. యూఆర్ ఆర్జే రంజని, మార్నింగ్ రాగా, తెలుగు రేడియో. చక్కని పాటలు, కమ్మని మాటలు.